0: ముందుగా ఒక మంచి మాట. సంస్కృతి అంటే మనస్సు మరియు ఆత్మ యొక్క సున్నితత్వం అని అన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ వాక్యంలో నెహ్రూ గారు సంస్కృతికి నిజమైన అర్థాన్ని వివరించారు. సంస్కృతి అంటే కేవలం మనం వేసుకునే దుస్తులు, మాట్లాడే భాష లేదా ఆచరించే ఆచారాలు మాత్రమే కాదు. నిజమైన సంస్కృతి అంటే ఒక వ్యక్తి యొక్క మనస్సు మరియు ఆత్మ ఎంత పవిత్రంగా సున్నితంగా ఉంటాయో తెలుసు చేస్తుంది. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవటం, అందరితో దయతో ప్రవర్తించడం, సమాజం పట్ల బాధ్యతగా నడుచుకోవటమే అసలైన సంస్కృతి. శ్రోతలు, బాహ్య ఆడంబరాల కంటే మనిషి లోపల ఉండే మంచి ఆలోచనలు, ఉన్నతమైన విలువలు సంస్కృతికి అసలైన నిదర్శనం. శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: Still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
0: శ్రోతలు, నేటి గానలహరి కార్యక్రమంలో ఒకే చిత్రానికి సంబంధించిన పాటలు వింటాం కదా. ఇప్పుడు ఈ చిత్రం గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త బంగారు లోకం చిత్రం 2008 విడుదలైన ఒక సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. ఈ చిత్రానికి దిల్ రాజు గారు నిర్మాతగా వ్యవహరించగా సంగీతం మిక్కీ జే మేయర్ అందించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం ఇది. దీనిలో కథానాయకులుగా వరుణ్ సందేష్, శ్వేతాబసు, ప్రకాష్ రాజ్, జయసుద, రమేష్, ఆహుతి ప్రసాద్ ప్రముఖ నటుడుగా నటించారు. గోదావరి జిల్లాలోని ఒక కాలేజీలో చదివే బాలు స్వప్నాల మధ్య పుట్టిన ప్రేమ, ఆ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత జరిగిన పరిణామాలు, చదువు మరియు బాధ్యతలు ఎలా గుర్తించారనేది ఈ చిత్రం యొక్క కథాంశం. తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని, కాలేజీ జీవితాన్ని ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించడం జరిగింది. ఈ సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్స్గా నిలవగా ప్రకాష్ రాజ్ చెప్పే ఫ్యామిలీ ఎమోషనల్ డైలాగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా ఉత్తమ ఆల్బమ్స్, ఉత్తమ దర్శకుడితో పాటు పలు నంది అవార్డులు మరియు ఫిలింఫేర్ పురస్కారాలను అందుకుంది. శ్రోతలు, గానలహరి కార్యక్రమంలో కొత్త బంగారు లోకం చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

శ్రోతలు, గానలహరి కార్యక్రమంలో చక్కని పాటను విన్నారు కదా శ్రోతలు. ఈరోజు ప్రపంచ చదరంగ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ స్థాపనకు పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి ఈ రోజును అధికారికంగా గుర్తించింది. దాదాపు 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో చదురంగం పేరుతో ప్రారంభం అయిన ఈ ఆట మన సంస్కృతికి ఒక చిహ్నం.

0: కుల మత లింగ భేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఒక చోటకు చేర్చే శక్తి చదరంగానికి ఉంది. ఎటువంటి ఖరీదైన పరికరాలు లేకుండా కేవలం ఒక బోర్డుతో ఎక్కడైనా ఆడుకోగలిగే సులభమైన ఆట. చదరంగం ఆడటం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మరియు ఆలోచన శక్తి అద్భుతంగా పెరుగుతాయి. క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఈ ఆట నేర్పిస్తుంది. ఓటమిని తట్టుకునే తదుపరి వ్యూహాన్ని ఓపికగా నిర్మించుకునే మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మెదడులోని కుడి ఎడమ భాగాలను సమానంగా ఉత్తేజపరిచి సృజనాత్మక ఆలోచనలను పెంచుతుంది. అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టించిన గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగైసి, కోనేరు హంపి విజయగాథ నేటి యువతకు, పిల్లలకు ఎంతో స్ఫూర్తిదాయకం. తమ అద్భుతమైన ప్రతిభతో పిన్న వయసులోనే వీరు గ్రాండ్ మాస్టర్స్గా హోదాను దక్కించుకున్నారు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత 2800 లైవ్ ఎలో రేటింగ్ మార్క్ను దాటిన రెండవ భారతీయ చెస్ క్రీడాకారుడిగా అర్జున్ చరిత్ర సృష్టించాడు. భారతదేశానికి ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో చారిత్రక ప్రసిద్ధి పథకం అందించడంలో అర్జున్ కీలక పాత్ర పోషించాడు. హంపి 2002లో కేవలం 15 సంవత్సరాల 1 నెల 27 రోజు వయసులోనే పురుషులతో సమానంగా పోటీపడి గ్రాండ్ మాస్టర్ టైటిల్ను సాధించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించింది. అతి పిన్న వయస్కురాలైన మహిళా రికార్డు సృష్టించారు. ప్రసిద్ధి చెక్ క్రీడాకారిణిగా జూడిట్ పాల్గొన తర్వాత ప్రపంచంలో 2600 ఎలో రేటింగ్ మార్కును దాటిన మహిళా క్రీడాకారిణిగా హంపి చరిత్రకెక్కారు. హంపి తన కెరీర్లో 2019 మరియు 2024 రెండుసార్లు ర్యాపిడ్ చెస్ టైటిళ్లను కేవలం కైవసం చేసుకొని అంతర్జాతీయ భారతదేశ కీర్తిని అగ్రస్థానంలో నిలిపారు. శ్రోతలు, మీరు ఇంతవరకు ప్రపంచ చదరంగ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: मैं हूँ HIV वायरस, नाम तो सुना ही होगा. मैं कोई ऐरा गैरा नहीं हूँ, आखिर मेरी भी कोई अहमियत है. लोग सोचते हैं कि मैं मच्छर के काटने से फैल जाता हूँ. अरे भाई, मच्छर के काटने से डेंगू, मलेरिया और चिकनगुनिया हो सकता है, मैं नहीं. कोई कहता है कि एक ही टॉयलेट का इस्तेमाल करने से, कपड़े या तौलिया साझा करने से, या फिर HIV संक्रमित व्यक्ति के साथ खाने पीने, उठने बैठने, पढ़ने, काम करने से, बात करने से फैल जाता हूँ. अरे नहीं भाई, मेरे बारे में ठीक से तो जान लो, मैं इन सब चीजों से नहीं फैलता. तो मैं हूँ HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया.
0: శ్రోతలు, గానలహరి కార్యక్రమానికి విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. శ్రోతలకు ఒక సూచన, నోటీస్ ఇన్వెంటింగ్ ప్రోగ్రామ్ ప్రపోజల్స్. నిర్మాతలు, కంటెంట్ క్రియేటర్లు, ప్రొడక్షన్ హౌస్లు, హక్కులు, యాజమాన్యాలు మరియు అగ్రిగేటర్ల శ్రద్ధలు, ఆకాశవాణి శ్రీ విజయపురం కోసం నాణ్యమైన రేడియో కార్యక్రమాలను సేకరించేందుకు ప్రసార భారతి ప్రతిపాదనల ద్వారా ఆహ్వానిస్తుంది. ప్రతిపాదనలను 3 పద్ధతులలో ఆహ్వానించడం జరుగుతుంది. గ్రాటిస్ మోడ్ ఉచిత విధానం, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, మోడో వెన్యూ షేరింగ్ మోడ్ కార్యక్రమాల రూపాల రేడియో నాటకాలు, డాక్యుమెంటరీలు, కథలు చెప్పడం, ఆడియో సిరీసెల్లు, వినూత్న ఆడియో ఫార్మాట్లు, పాడ్కాస్ట్లు, క్విజ్ పోటీలు మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలను కలిగి ఉండడం. ఆసక్తిగల దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలు సమర్పించే ముందు తాజా సవరణలతో కూడిన ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024ను జాగ్రత్తగా చదవవలసిందిగా కోరడమైనది.

0: ఈ పాలసీలో అర్హత, కార్యక్రమ మార్గదర్శకాలు, ఒప్పంద నిబంధనలు, రెవెన్యూ షేరింగ్ మరియు ఎయిర్ బ్రాడ్కాస్ట్ కోడ్, అలాగే కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ కోడ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. అర్హత గల దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను నిర్ణీత ఫార్మాట్లో అవసరమైన అన్ని వివరాల మరియు సహాయక పత్రాలతో సహా మా ఈమెయిల్ ఐడి whoairportblair@prasarbharati.government.in నందు సమర్పించగలరు. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాల కోసం దయచేసి ప్రసార భారతి మరియు ఆకాశవాణి అధికారిక వెబ్సైట్లను సందర్శించండి. ప్రతిపాదన సమర్పించడానికి చివరి తేదీ 31/7/2026. భారతదేశపు పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ద్వారా మీ సృజనాత్మకత కంటెంట్ను అందించే అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ ప్రకటన ఆకాశవాణి ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ చేయబడింది. శ్రోతలు, మీరు ఇంతవరకు NIPP సూచనను విన్నారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: अपोन के एरिया में अपोन से बड़ा डेंजर कौन आ गया है?
2: डेंगू और चिकुनगुनिया
1: भाई, तो दोनों का गेम कर डाले क्या?
2: अरे पापा, कूलर में मच्छर की फैक्ट्री डाले लाए क्या? ड्रम, कूलर, गमले, पक्षियों के बर्तन वगैरह को हर हफ्ते साफ करने का, टायर, प्लास्टिक के कप, ग्लास, नारियल के खोल में पानी जमाना होने दे. डेंगू और चिकुनगुनिया का मच्छर साफ पानी में पनपता है. मच्छर के काटने से बचे, बुखार हो तो पैरासिटामोल लेने का, एस्प्रिन नहीं.
1: पर भाई, ये बीमारी का पता कैसे चलेगा?
2: सीधा है रे, बदन दर्द, सर दर्द, तेज बुखार, थकावट, बदन पे दाने निकले तो मतलब डॉक्टर को मिलने का, खुद डॉक्टर नहीं बनने का, समझा?
1: वाह भाई, आप तो असल में MBBS हो.
0: శ్రోతలందరికీ గాన లహరి కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం. శ్రోతలు, ఈరోజు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. అంతర్జాతీయ చంద్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మానవుడు మొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టిన చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజును కేటాయించారు. 1969 జూలై 20న అమెరికాకు చెందిన అపోలో 11 మిషన్ ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ మొదటిసారి చంద్రునిపై అడుగుపెట్టారు. అంతర్జాతీయ పరిశోధనల్లో ప్రపంచ దేశాల మధ్య శాంతియుత సహకారాన్ని పెంపొందించడం, చంద్రునిపై స్థిరమైన పరిశోధనల భవిష్యత్తు మిషన్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు విద్యార్థుల్లో సైన్స్, టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్, స్టెమ్ పట్ల ఆసక్తిని పెంచడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. 2026 ఇతివృత్తంగా గాను ఒకే చంద్రుడు, ఒకే విజన్, ఒకే భవిష్యత్తు అనేది ఈ 2026 యొక్క ఇతివృత్తం. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు. శ్రోతలు, ఇప్పుడు గానలహరి కార్యక్రమంలో వినండి ఈ పాట మీకోసం.

శ్రోతలు, ఇప్పుడు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనల గురించి తెలుసుకుందాం. ఎంబీ హడ్బీ రేపు ఉదయం 6 గంటలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబీ కమోటా రేపు ఉదయం 6:15కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబీ బంబుకా రేపు ఉదయం 6:15కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:45కు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబీ రంగత్ రేపు ఉదయం 11:00కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం మధ్యాహ్నం 2:30కు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబీ స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:30కు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 3:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబీ కమోటా రేపు మధ్యాహ్నం 2:30కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. సాయంత్రం 4:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబీ రాణిచెంగ రేపు సాయంత్రం 5:00కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30కు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరింతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవ సూచనలను విన్నారు. శ్రోతలు, ఇప్పుడు గానలహరి కార్యక్రమంలో ఆఖరిగా వినండి ఈ పాట.

శ్రోతలు, నేటి గానలహరి కార్యక్రమంలో ఒకే చిత్రానికి సంబంధించిన పాటలను వింటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకున్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

మైక్ చెక్. 1 2 3 4 5. హలో, మైక్ చెక్. 1 2 3 4 5. 5 4 3 2 1. మైక్ చెక్. 1 2 3 4 5. మైక్ చెక్. నౌ ద టైమ్ ఇస్ 5 hours 1 minute విత్ 46 47 48 49 seconds. నౌ ద టైమ్ చెక్. 5 hours 1 minute 53 54 55 seconds. దిస్ ఇస్ అన్

హలో మైక్ చెక్ మైక్ వన్ ఫ్రమ్ ఎఫ్ఎం స్టూడియో మైక్ చెక్ 1 2 3 4 5 మైక్ చెక్ హలో మైక్ చెక్ నౌ ద టైమ్ ఇస్ 5 hours 8 minutes విత్ 54 55 56 seconds. దిస్ ఇస్ అనౌన్సర్స్ మైక్ 2 ఫ్రమ్ ఎఫ్ఎం స్టూడియో మైక్ చెక్ 1 2 3 4 5 నౌ ద టైమ్ ఇస్ 5 hours 9 minutes విత్ 4 5 6 seconds. నౌ ప్లేయింగ్ కంప్యూటర్ 1.